0: අයියා
1: දැනට අයෝ ඉන්නනේ අනේ පිය කියන්නකනේ පරපුජා
2: අයියානේ
1: අයියා
2: ඊරේක මරියාදි කෝර්ණි ඒපල මරියාදි කෝර්තු මරියා දෙතොන
1: දෙතොන්නත් දෙතොන්න
2: දෙතොන්න
0: නිකලෙන තුනක ඔනි මානවර්ලක තෝජු
1: සියච
2: යනන් තුල්පන් මෙරෙන් තුන
1: ඒ තුන කුලෙන් තුයි ලකපු කෙප්පු
0: ඊරේ පන්දර බල් එන්කල් පණියරි
1: ඒකත් ජාති
2: ඒකේ තාරමල් තිත්ත
1: අයිය ගන්න ජුන්නු ඩිග්ලීත මල් පුවරට
0: අයියා මහානු බාවෙරේ
1: යෙදෙන්
2: හිමාවෙ බාවෙරේ
1: මහානු බාවෙර නොවතිකි නනන්නේ
0: ඔව්බ්‍රව තුක බත්ත වයින ශබ්ද
1: ආර තෝරලෙත්ත තුකොඩවත්
0: මහානු බාවෙර
1: බාවෙර
0: නිකල ආයා ආකෘති ඕජත්සු තේජස්සු භාවා බංගි
2: ఆకృతి
0: పాతెర నిన్న పురతు నగా నికల పులపు ఎంకర్తాయి పరపు
1: పులపు పులపు పులపు విలాస పరిచయ
0: గొత్తాయి అండ తుతుదిన తుత్తైతను తూనగా మల్లాతిగద మిత్త మట్టుడి ఇరుల
2: కొడైనా తుండుకుంటూ
0: బడతనద తీర్థ మట్టుడ పిడిపునాయి వెళ్ళి నికులు రెడ్డి జన ఏరి నికులు ఈ తాదియ పోపున కారణదానే ఎన్నలే కంతున ఉన్ని కణ విశ్వం
1: సత్తుడు మెల్లవనుడు ఎన్న ఇంత దుర్బల ఎన్నైక్ వేగ బతుంది జీవ విమే ఆరోగ్య బేపురైక్ మల్పవు
0: కణ విద్వాంసడ తడెత్తదు పాతెరుడు నండ నికులు ఏర పన్పుడ పులగ్గుడు పన్వరా
1: ఒంజి తాత ఈయే పాతెరుడు ఒంజి పదైతేదు
0: లక్ష్మీని ఏర్లా ఒలిసావు సరస్వతి వర్యన ఇల్లడే పొగ్గడు అండ ఆయ పూర్వార్జితవాద మల్తన చిత్ర కర్మ అటు ఈ జన ఏరిత ఈత పాత్ర జన ఏరి
1: ఎన్న పరిచయ
0: అందు
2: మారువారు మారువారు మారువప్పి
0: మారు
2: మారువారు మారువప్పి
0: మారువారు
1: మరవరు వచ్చే
2: మరవరు శంక
0: మరవరు శంకద
2: పొడి
0: మరవరు శంకద అల్ప
2: తీర్త తీర్త సుదేణ అల్ప
0: సుదెట్టి మీనవత్తు
2: మీనత్ మరువై అవత్తి
1: సురుమల్తిని ఏరియా సురుమల్తిని ఏరియా
2: ఎంత
1: ముగి పొడుతుంది
2: బలత కూడా ఏను చూడండి
1: ఈ సంపదట్టు శైల ఏమని ముగిపోయి మరవురుడు భారీ మల్ల జౌళిద బేరదే ఓ పారి మరప్పి
0: ఈరితే వేష్య
2: కొంచెం
1: శబ్దోడు
2: పండిన
0: వేరదకలికి మల్ల శబ్దుడు వేషిన
1: వైశ్యం
0: అస్తే వై ఇత్తున నాతే.

0: చాలా ప్రయోజనం ఎంట్ల మాట పుట్టినాకనే బోల్పాతుంతో చూడు చాలా ప్రయోజనం కొన్ని నరమని అది పుట్టిన కొంత బరవాణిలో పోడు బరవు కలిపి చాలిపోయే ఒక సాలి బిరగాడకు అవి గురుకుల నక్కలు ఉలాయి వందానికి ఎక్కి వేరే గురుకుల నక్కలు ఉలాయి వందానికి ఎక్కి నన్ను పితాయి పాటి
1: కల్పన
0: కల్పన గురుకుల నక్కలి అంద వంజి దినాలు ఎత్తి బండేరి గురుకులు వంజి గురుకులు బండేరి ఆరు బండేరి ఎన్నడ ఎన్న ఎంకన్న తప్పుదారి ఎండ బండేరి ఎంకన్న ఈగే మాడిద్రి ఆగ్లిక్కిల్ల కలిబేకు ఎంకన్న బండి కలిబేకు బండి గురుకులు
1: కలిబేకు
0: ఎంక పక బేజారాను పాప మీరు ఇళ్లలో లాగేలు మిని ఉండడు మన తిని కుప్పిడు కలిపతం పోయే పోనగా గురుకులు ఇచ్చి ఒక్కొన్నారు మూంకుతో కొట్టి కన్నడ కదివని వరకున మూంకోపాధ్యాయులు లేదు
1: ముఖ్యోపాధ్యాయులు
0: ముఖ్యోపాధ్యాయులు కాళ్ళు ఎత్తారు కుప్పి అల్లి ఎంచిన ఒకే కాళ్ళు ఎన్నమండే చాలా కలి కొట్టు పన్న మగ నన్న ఏదో కుప్పి నోడితే కార్టు వస్తుంది కుంటారులే కార్టు మగ అనుకోండి తప్ప తిన్న కొనైనా ఆ గురుకులు ఇచ్చారు కాళ్ళు రక్కే పత్తే కొంచెం రద్దు ఆ రకాలన్న కుట సురూత గురుకులు వెయ్యాలన్న ఎత్తు బండేరు శనివార ఎందుకన్నా ఈగే మాడిద్రి ఆగలికిల్ల సోమార కలిబేకు ఎందుకు కూడా బేజారండి ఒళ్ళందరి నీళ్ళ బూతోకు మిని ఉండడు సోమార కూడా కలిపతం పోయే రట్టు గురుకుల నక్కల్లో చేరు ఒట్టు కాకతే సాలెట్టు బిదాయి పడ్డానికి నన్న సాలె దంచి తిరుగుతుంటే కెరువని అనుకోండి ఒక నంకి దానే వేరే కలుపుది దాదాపు కలుపుది దాదాపు వేరండి నమ్మ దేశం ముక్కలు వచ్చి లగడి తెత్తినక్కలే లెక్కుడు తెచ్చా కలుపునక్కలే కూతారు మళ్ళీ కల్పడు ఉందా కల్పన ఇచ్చే కల్పన వేలకి చేరు గంధక వాటి వంచి నెల సాలేకు పోవాలి మళ్ళీ మళ్ళీ పుదర్ మలుతున్నకులు ఇచ్చిన చేత
2: ఎస్సగా
0: కల్పడు తెచ్చి మండే గడిచిపోడు ఒక్క ఆయన నిబర సరిపోడు ఒక్క వంతే ఎట్టే రిటైర్ అప్పక పుదర్ మళ్ళీ అంటే ఆయన ఆటోకు చేరిపోయింది ఎస్సగానుకు చేరి పోయి ఒక యక్షగానునే ఆయన దాయండి ఐక్యమంత్రి భగంతేరే యక్షగాన పండు వంజి ఏ పేరు నా కలెతి ఒక యక్షగాన పండ ఎంచినవు వంజి భయ్య భయ్య ఉంది వర్పున పొరుతుడు వంజి దేపేరు నప్ప జాతర ఇలాక పొరులుడు పూజ మాత ఆది భక్తునకులకి మాత రెక్కల వనసు మాత కొరుతూ పొరుతు కంతునక సురువాది బొప్పు ముట్ట ఉంటుంది నిరంతర నడపున కలే ఓకే అవ్యక్షగాన ఒక అయితే ఆటో అనుకుంది ఆటోని ఆవుతుంది ఆటో పోయింది యక్షగాన దంచిన కెలా ఉండు ఒక వంజి రాత్రి గొడిపావడదు గాయన వాదన భాషణ సంభాషణ వేషభూషణ ఇంచిన ఐదు సేరిన కలె ఒకండి అవు
2: యక్షగాన
0: వంజి రాత్రి గొడిపావడదు గరుడ పురాణ దేవి పురాణ శివపురాణ విష్ణు పురాణ ఇంచిన ఎట్టెట్టే కథకులేని జనకులకు తెలిపిన కలె ఒకండి అవు యక్షగాన వంజి రాత్రి గొడిపావడదు నమ్మ దైవ దేవరాయించిన జారందాయే మైసందాయే కొడమందాయే కల్లుర్చి కొరకచ్చే ముక్కున్న కథను పొరులుడు జనకులకు ముట్టులకు తెలిపిన కలె ఒకండా అవి యక్షగాన వంజి రాత్రి గొడిపావడదు నమ్మ ఐతిహాసిక వీరరైన కోటి చెన్నయ్యరి కాంతబారె బుధబారే దేవి బయటేది దేవపుంజే తుళునాడ సిరి ముక్కున్న కథకులేని జనకులకు సులభడు తెలిపిన కలె ఒకండా అవి
2: యక్షగాన
0: అవత్తి నన్నవంజి విశేషం ఉండుకొచ్చింది యక్షగానం ఒవ్వే వంజి కలెక్టర్ చెంద విశేషత యక్షగానుడు ఒవ్వు ఆటదాయే ఆటదాయే ఆటదాయ పనందుప్పునంచిన పొరుతుడు కాలి వంజి ఆటద సామాన్య కళావిధాది ఆట పంపున ఎంచినందు ఇది ప్రపంచద ప్రతి రాష్ట్రకులు తెలిపాది కళావిధరికి ఎంత మల్పోలి ఎంచిన మల్పోలి పంపు నేను వంజి కళావిధ రోజా కొరిన కలె అంత ఆటోకి సేరే పోయే ఆటద ధనికుల వంజే ఆటో దొంగు అవి అని పోయినని ఎన్న పండే దానికి ఏసాడు ఏస మల్పులు ఎక్కండి వంజే సమల్పు ఇవ్వండి అయిపోండి పునత్త ఏ సమల్పు మారే
2: పునత్త
0: పునత్త ఏ సమల్పు ఆ ఉమ్మండే

ఇల్లు పోపాలు కల్పించిన అప్పెల్లడం అలా పాతారు వాడు జోకులు మనంత తుండ భారీ జోకులాడ ఫ్రీ తీర్చలేక మనపాలిగే ఆయన భారీ పొరల కండు మందరదారు బరితేరు నమ్మ జోకులాడ పోతే ఇంచ పాతేరువా జోకుల బగ్గి ఇంచ విచారం అనుకోమండదు కంకణూరుండా పరపుండా పాతెర బరపుండా ఏతు దింగోలాండు ఒక బాలి కైతాడికి పోదు యాను తట్టువే అరడి అరడి గుల్పొడిచి పని పలికే ఒక జోకుల బాసిడే పాతేరు వాళ్ళు నిద్దే పప్పుండా నిద్దే పప్పు జా మొమ్మ తింపారా దేవరే పేరు పరపారా గొంగ బత్తేడ పెట్టుకోకనా గొంగ బండా రకసి వేరే బత్తున పెట్టుకోరకనా పెట్టుకోరపలేక తోజావుని ఇంకొంచెం ఉమ్మ కొల్లి కొంచెం ముత్తాగొరలేదు జోకులడ పాతేరుని ఇంచా జోకులని గుబ్బెరలాలే గుర్తుండు ఇలా తల్లి వారి ఖుషి ఏరవర్తి బతుంది ఈతు బొర్రుడు జోకులేని మంత మంగట్టపాలంత జోకులు కిటకటాలని తెలిపిపో వారి ఖుషి అప్పటికి ఇంకా జనకుల నుంచి మరలు కట్ట ఉందు ఇల్లు ఇల్లు మంత పోదు మా తెరగల ఓ మళ్ళీ బతుడు అడ్డి ఇజ్జి దూర ఊపలక ఇజ్జి పంపినంచిన మంచి స్థితి బతుండు అంచా పోయినాళ్ళు దానే మలపాలు జోకులు కైక తెత్తును అలిగే ఒక అయితే కారు పంద ఉందు తరకారు పూజ ఉందు మెల్ల మట్టెలకి పాడదు శనగ తప్పదు అక్కడ పేరు పరపాలిగే ఆ పేరించిన నంజిద పేరు నంజిద పేరు జుంబాదు అనగా బాలి ఆడి ముట్ట ఉసరుప్పుడు కైకారు పందంది లేక ఉప్పుడు ఆడికి మెల్ల జారాదు చెప్పదు బాలికి నిద్ర పత్తుంది అయితే నీళ్ళు దాని ఉపద్రమలు పడి ఇప్పుడు కలగకుండా పడ్డదు ఇప్పుడు దూపాలు ఓపి నిజన ఒకటాయి గడ్డ దాతుడు గుత్తాపడే బలు పోయి నిడుదు బుక్కొని ఇంకా కెలవు ఇల్లు అడిగి మాత పోదు మలతలిగే అంచెనే పోదు బెతబేత ఇల్లు అడిగి పోదు బెతబేత జోకులేని పేరు పరపాదు అక్కడేని చెప్పుడాదు ఇంచెనే పన్నగా కైతలు అరసు నందన ఇల్లు తిక్కుండు ఆ ఇల్లుకి బొగ్గు.

పత్త అయ్యో యువకులు నించారు చెప్పుడు ఆ తాత నాలేగు ఇటు అయ్యోతో జన బాలే మెల్ల తటొందు ఆడిగే సెరంగు పొద్యాలుగే పొద్యాదు మెల్ల మిర పేరు కోరియర సురుమల తల్లిగే బాల జుంబేర సురుమల తండ్రి బాల జుమ్మోంది తిలుకొని అలాగే ఆడిగే కన్ను కూరుండిగే అడిగే అల్లజెత్తలిగే బాల బుడు పూజి బుక్కల బాలే పేరు పరుంది ఇత్తండిగే మళ్ళీ దాదాపు ఉంది నమ్మనాడు కడగి జెత్తనాలు పుడిరా సురుమల తల్లిగే బాలే దానలా బుడిజీ బాల పేరు ఇతొందే ఉండు మళ్ళీ జీవ సంకట సురువాడు.

మీరే పేరు మర్పినంచిన జోకులు ఉందంతే మళ్ళీ అదా వనసు మర్పినంచిన స్థితికి బత్తేరు వనసు బుడుదు బుక్క అవునంద గోకులత్త అల్పపూర గోపాలకెరె ఉల్లాయిని ఇల్లిల్లు పేరుద కుదుపేత్తలు బెంజనద కరమంత అక్కడి తీత్తేరు అవేకమంత కై మాడతల తినేర సురు మల్దా ఇంచా ఒంజాతు లూటి సురు అండి జోకులన కృష్ణెల బలరామెల ఒట్టిగి బలతీరు రోహిణిన మగేల ఈ దేవకిన యశోదిన మగేల అకలేపల ఉంజే అన్నే మిగ్గే అయితే ఒట్టుకు సమాన వయసుల బెత బెతె జోకులమంతా సేరుదు ఇడి నందగోకులుడు ఈ జోకులన లూటి సురాండు ఇల్లు పొగ్గేరు గోపికా స్త్రీయరమంతా ఓలోలో వినమంతా దీతేరు వినమంతా దెత్తుదు అక్కడ ఇజ్జాం తిప్పనగా కొంత హాళ్ళు మలపడంలో ఒక తినిపడిలా పరపడిలా ఇంచనే జోకులు జోకులాటికెడు గొబ్బొంది తిరిగే అక్కడ లూటి ఊరిడి పరడొంది తిన్నాడు.

భూమిద మిత్తు పుట్టున ప్రతి వంజి జీవిల సురుటు జంతువాదే పుట్టువెగె. ఐడుదు బొక్క తన్న కర్మోర్దావర తన్న జీవనద సంస్కారుర్దావర ఆయే మనుష్య ఆది రూపను పడెపే అతడ మనుష్య బొక్క ఆపే ఆ జంతుర్దు మనుష్య ఆపున చిత్తిన నడుత ఆ జీవన భూమిద మిత్తు పుట్టిన చిత్తిన బాలె సురూటాది కన్ను బులావననే జననాందనమ్మ పండ అకేరికి కన్నరెప్పెను ముచ్చుననే మరణాన్ పండేరు. ఈ జత్తుది ముచ్చున నడుత క్షణ అవే నమ్మ జీవనా పంపునేను నమ సూక్ష్మవాది తెరియందుందండ. నమదాద మల్పొడు నమదాయక పుట్టుదిని నమ్మ జీవనద ప్రాముఖ్యవాయన కర్తవ్యదాద పంపునేను నమ ఆలోచన మల్పొడాపును. దేవరు ఎన్పత్త నాలు లక్షయో నిలడుబేతవేత జీవరాశులని పుట్టుబాడు వేరు అండ. పాతేరియరే తెలిపెరే భావనలని అర్థమల్తోనియరే ఇంచిత్తిన శక్తిని మనుష్యకు మాత్ర కొరియరు అండ. ఆ కొర్ణంచిత్తిన దేవరు కొర్ణంచిత్తిన ఆ సౌభాగ్యను నమ నిజవాదు జీవనుడు అలవడికి మల్తొందుల్లనా పంపనేని తెలియండ. కేవలవాదు స్వార్థియాది తాను బతుకొడు తన్న బుడదిజోకులు బతుకొడు తన్న కుటుంబ బతుకొడు పంపనని చెప్తున్న ఆ స్వార్థును మాత్ర హెచ్చిన జనకులు నమ్మ మాత మలుతుందుల్ల ఆండ ఉంది సరియా. వంజి మరటి పర్పణం చెత్తిన ఆ పూ ఆదిప్పడు ఫల పన్నులాదిప్పడు ముందు బొక్కొరేకి బోడాది తత్తుది ఆ మరని నింగునంచిత్తిన క్రమయిచ్చి పెత్త కొరనంచిత్తిన పేరు అయిత కాలి కంజికి మాత్ర అత్తందే అవు మాతిరగిల అప్పిన సమానవాది పేరు కొర్పునంచిత్తిన పెత్త అవులా పరోపకార మల్పును. అవే రీతి పరపునంచిత్తిన తుదే ఆ తుదెటి తినంచిత్తిన నీరు అవు అయితాతికి ఐకిబోడాది ఉపయోగం అల్పందే. పూర గిడ మరొకలేగి నరమాణ్యగి ప్రాణిలేగి పక్షిలేగి పూర బాజలను తెక్కవనం చిత్తిన వంజి నీరాది గంగయాది అమృత వర్షిణి ఆది పరపును అండ. ఈ మనుష్యే నమ మాత్ర స్వార్థిలాది బతుకొందుల్లా నమ గోపాలదాసరి బారి పొరులుడు నేను వర్ణని మలిపేరు నమదాయ వైద. Mm-hmm.

భగవద్గీతుడి భగవంతన అప్పణ యాప్పుడు సాధు సంతెరింది పండగల లక్షణం చెప్పుడు. యాని పండే సాధు సజ్జనులను ఒట్టికి సేరుడు. అండ్ ఆ సాధు సజ్జనుని గుర్తి సావు నేను చెప్ప అని చెప్తున్నా. సాధు సంతెరిన ఒట్టిగే యాను ఉప్పు.

0: గుర్పూరు కైకంబ ఫిగ్ చేసో పంపు సమర్పల్లి ఫిగ్ చేసో ముజ బాల్పోన్ అమె ప్రైమరీ షికాపు అంచస్ ఈగ జీస్కోలన్ షికోన్ ఉప్రాంత్ హై స్కూల్ అని పియూసీ షికాపు సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ బజ్పే అంగస్సర్ అమె కేలే అని ఉప్రాంత్ డిగ్రీ షికాపు కటిల్ చా శ్రీ దుర్గా పరమేశ్వర టెంపుల్ ఫస్ట్ గ్రేడ్ కాలేజ్ ఇంత కేలే తది ఉప్రాంత్ మ్యాంగ్లూర్ యూనివర్సిటీ ఇంత ముజ ఎంబీఎస్ అన్నది అమె అప్నైల బాల్పోన సంక్షేతర్ ముజ డాడీకి బిజినెస్ ఆసా తషే బిజినెస్ కుటుంబ అంత వాడుల్లో ముజ డాడీకి ఊలో దేనే ఆసా తషే తచే దేనే ఇల్ల మక లాబ్లామ్ సంగీత్ తషే ఇల్ల లీడర్షిప్ క్వాలిటీ ముజే తి అసలు తషే హై స్కూల్ అసో అని ప్రైమరీ అసో ఎస్పీఎల్ జావుని అవి ముజి సేవా దిల్ తషే ముంటాస్తాన పరత్ వైసీఎస్ ఐసీఎం అంగసర్ అవే అంచా యూనిట్ అంత ఫిగజ యూనిట్ అవే ముజి సేవా దిల్ ఉపరాంత్ డయాసిస్ అసో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ జావు 2011 అని 12 యా వర్ష ఆడిటర్ జావు అవి ముజి సేవా దిల్ అని యా వేళార్ ఖండిత అవి ఏక ఉల్లేఖ కరుంగ్ జాయ్ ఐసీఎం గెల్లాన్ కొన్న ఆజ్ ముజ నావ్ ఇక మంగళూరు దేశ లోక కళ్ళ జల్యార మూల్ కారణ ఐసీఎం కిత్యాక్ త్యా వర్ష అమె ఉల్లేఖ కెళ్ళ ప్రమాణ 2011 అండ్ 12 త్యా వర్ష అమక డయాసిస్ ఇంత సెవ దిన అవకాశ లభుల్ అని త్యా వేళార్ అమె డయాసిస్ ఐత్య ఫిర్గజ్ అంచి భేట్ కెళ్ళ దశ జల్యాన్ అని తైసర్ అమక వేద్య మెళ్ళ ఉలోంకు జాంగ్పురో కితే కార్యనిర్వహణ కురుంగ్ జాంగ్పురో వా కితే యాక్టింగ్ కలో ఎక్ కాలం ఉంటుంది ఎక్ బరో కళాకారు జావుకు అసే ఎక్ వేది లాబుల్లి ఐసోయ మాతావు తశే ముంటానా ఐసోయ మాతావును ఆజ్ మక జైతో ఫైదు లాబ్లా
1: ఓకే సోషల్ మీడియా మస్తు పోయిస్ అసలే త్యా వేళార్ ముంజి ఫేస్బుక్ అసలు ఆర్కట్ అసలే జావుపుర గూగల్ జీమెయిల్ పుర అసలే ఐ మీన్ వాట్సాప్ నాతలే త్యా టైమ్ ఆర్ యా ఇన్స్టాగ్రామ్ అసలే యా స్నాప్చాట్ అసలే పుర నాతలే తో ఓళ్ళు ఐసీఎం జావుపుర వైసీఎస్ జావుపుర సర్వతోముఖ వాడ ఓళ్ళంత మహత్వ సుపాత్ర కలతలే తషే మన ఆతా నా ముంచెని పూర్ణ తో ఓళ్చే క్యాతంచే కి కితేంత రి బదులావను పొలేలే ఆగితవే
0: కండి జర ఆతా కాలన జర సోషల్ మీడియా అంత సర్డ్ యు అంచే యువ జన సోషల్ మీడియా సర్ ఎడిక్ట్ జల్ల మున్ జల్ల నిమ్తి తాపుర సంఘటన ఓసో గిల్ల పటి సర్తా కితాగ తంక ఆతా ముస్తో తా ఇన్స్టాగ్రామ్ జాంగ్ పురో యూట్యూబ్ జాంగ్ పురో చాట్ జిపిటి జాంగ్ ఏఐ తషే ముంట తంక ఆతా దుసరే అవకాస్ ముస్తో సత్ బట్ అవెం కితే ముంచే మున్నారు ఆతా ఐసే వైసే తలి వేది సడబత్ దుసరియా కమ్యూనిటీ గారంగ మెళ్ళ అమకా తి లప్తా అండ్ అమకా తైన్స్ గెల్యాన్ అమ్చా ఫ్యూచర్ కి అమ్చా వాడవళికి అమక ముస్తు కరముంటాత్ అవకాస్ మెళ్ళ సంఘటన గెల్యాన్ తశ జల్యాన్ ఆత ప్రస్తుత అంతా కళారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సర్డ్ అసల్యాన్ ఐసీఎం జాంపురు వైసీఎస్ జాంపురు ఇతర సంఘటన సైడ్ లైన్ ఈ తొడి వేచి ఎత్త బట్ తొడే అంక తే గర్ల్స్ నా ముళ్ళ భక్త బట్ ఆమె అంచే ఫుడర్ విషయం చింత జల్యారు ఐసీఎం వైసీఎస్ తల సంఘటన గెల్యాన్ ఖండి జాను అమక నర్స్ట్ ముళ్ళో ఖండితన ఫైదో సోడ్ను నర్స్ట్ ముళ్ళ తొడే సూక్ చింత పాస్ ఐసీఎం గెలి బుర్గి పాడ్స్ తక్కున్నా తశ తక్కున్నా ఏ అమ్చే డిపెండ్ బుర్గి ఐస వసన అట్లే పాడ్ సంచి పాడ్ జతదత్ బోరి సంచి బోరి జతదత్ తశే ముంటన తొడ వడిల చింత పసాగి ఐసీఎం వైసీఎస్ గెల్ అమ్చి బుర్గి పాడ్ జత్తిత్ నా తశే నా ఖండిత్నా అవు సంగతానికి ఐసీఎ వైసీఎస్ ఐసీఎం ఆస్ట్రేలియాను అమ్కాయ ప్రముఖ వేది లాప్తా
1: ओके तर हंगा सर तुझ्या आयसीएमच्या गुंडाळ्याच्या एका बोमारात जाऊन तुझे जीवित आराम झाले म्हणजे एक आम्ही म्हणतो भविष्याचं पाऊंड आराम झालो आम्ही दवे म्हणा सर या नवे म्हणा सर आम्ही एक सामान्य एक विद्यार्थी जाऊन असतो दवेच आमक फुडाराची चिंता सुरू जातात कितें करचें काले करचें म्हण अशें म्हणटा आसतना तुवें बी कॉम करून एमबीए केलाय या बीबीएम करून एमबीए केला बीकॉम करून एमबीए केलाय अशें म्हणटा आसतना एमबीए विसून कुत्तो कारण कितें हांगाच्या घरांतले बिजनेसाचे मूळ की
0: खंडीत जावन आमच्या म्हणजे डॅडी बिझनेस असा
1: खंयचे बिझनेस करता डॅडी
0: आमच्या डॅडी म्हणजे ग्रोसर बिझनेस असा इवन म्हणजे बाबाक प्लायवूड बिझनेस असा तशें म्हाका बिझनेस हांवें सर्ड रूस आसली सर्ड वडणी आसली तशें जाल्ल्यान हांवें एक बिझनेस करचें म्हज्या मतीन प्लॅन आसले देखून हांवें एमबीए शिकप जोडचें आशा हांवें
1: ओके सो एमबीए करून भायर उबी येताले भायल्या गांवांत गेले जाल्यार लाखांनी पयशे मेज वेताले पूण एका कवी चोत्रा प्रमाणे म्हज्या गांवच्या मातयेंत सगळें आसा त्या देखून हांवें भायल्या गांवच्या मातये कित्याक ईट वती आनी तांकां फायदो करून दिवचे म्हणल्यार चिंताप आसा तूं कित्याक तुवें तत्त चिंतपास होगी या भायरेचे चिंताप आसले या तुवें आडायले मागीर
0: लाखांनी जोडी जाल्यार भायरत्व आसा जे म्हणून ना हांगा सावकार जायते आसा ఖండిత లాకాని జోడి మనం కల్పక ఏ వచ్చే ప్లాన్ కరుణ వా లాకాని గవంత జోడి.

0: අයියා
1: දැනට අයෝ ඉන්නනේ මේ කියන්නකනේ පරපුජා
2: අයියානේ
1: අයියා
2: ඊරෙක් මරියාදි කෝර්ණි ඒපල මරියාදි කෝර්තු මරියාද දෙතොන
1: දෙතොන්නත් දෙතොන්න
2: දෙතොන
0: නිකලෙන තුනග ඔනි මානවර්ල කතෝජු
1: සියචට
2: යනන් තුල්පන් මෙරෙන් තුන
1: යනන් තුන කුලෙන් තුල කපුරු කෙප්පු
0: ඊරේ පන්දර බල් එන්කල් පණියරි
1: ඒකත් ජාති
2: ඒකේ තාරමල් තිත්ත
1: අයිය ගන්න ජුන්නු නිකලීත මල් පුවර
0: අයියා මහානු බාවෙරේ
1: යෙදෙන් හිඳ
2: බාවෙරේ
1: මහානු බාවෙර නොච්චි නනන් යු
0: ඔව්බ්‍රෝ තුකබත්ත වයින ශබ්ද
1: ආර් තෝරලෙන්ත තුකොඩවත්
0: మహాను బావే
1: బావే
0: నికల్న ఆయా ఆకృతి ఓజత్సు తేజస్సు బావా భంగి
2: ఆకృతి
1: భంగిలోండ
0: మాతెరకు భంగుయే నిన్న పురతు నగా నికల్న పులపు ఎంకర్తాయి పరపు
1: పరపస్య పులపు
2: పులపు
1: పులపు పులపు విలాస పరిచయ
0: గొత్తాయి అండా తుతుదిన తుత్తైతను తూనగా మల్లాతిగద మిత్త మట్టుడి ఇరుల
2: కొడైనా తుండుకుంటూ
0: బడతనద తీర్థ మట్టుడ పిడిపునాయవల్లి నికులు రట్టు జన ఏరి నికులు ఈ తాదియ పోపున కారణదానే ఎన్నలే కంతున ఉన్ని కణ విద్యుడు
1: సత్తుడు మెల్లవనుడు ఎన్న ఇంత దుర్బల వేగ పద్ధతి జీవ విమే ఆరోగ్య వేపురాయికు మల్పవు
0: ఘన విద్వాంసడ తడెత్తదు పాతెరుడు నండ నికులు ఏరు పన్పుడ పులప్పుడు పనువరా
1: ఒంజి ఆట ఈయే పాతెరుడు ఒంజి పదైతే ఒంజి పరిచయం దేవండి యాన కాసుదే కాసుదే యాజన మల్ల అధిక పాతెరుడు భారీ మల్ల పండితే ఇత ఆజండి ఏత్తు పండిత విద్వందు ఎత్తుల నమడ కాసు
2: నమడ దుష్టు
1: ఇంచిన ఇంచిన నాలుగెత్తను ఒకరాయ
2: అవు ఈర్తెత్తను
1: అంద
0: లక్ష్మిని ఏర్లా ఒలిసావులి సరస్వతి వర్యన ఇల్లడే పుగ్గడు నాండ ఆయ పూర్వార్జితవాద మల్తనం చిత్తన కర్మకారణ అటు ఈ జన ఏరిత ఈత పాతరు నాన్న జన ఏరి
1: ఎన్న పరిచయం
0: అందు
2: మారువారు మారువారు మారువప్పి
0: మారువారు
2: మారువారు మారువప్పి
0: మారువారు
1: మరవురు ఒత్తుడే
2: మరవురు శంక
0: మరవురు శంకద
2: పొడి
0: మరవరు శంకద
2: తీర్థు తీర్థు సుదేండ అల్ప
0: సుదెట్టి మీనవత్తు
2: మీనత్ మరవై అవత్తి
1: సురుమల్ తినేరియా సురుమల్ తినేరి
2: తారీ
1: ముగిపోడుతుంది
2: బలతపుడే
1: ఈ సంపదట్టు శైల యాన ముగిపోయి మరవరుడు భారీ మల్ల జౌళిద బేరదే వ్యాపారి మరప్పి
0: ఈరితే వేష్య
1: మారే అంటే పొరులు లేవా
0: చిన్న
1: చిన్న నాన్న ಯಾಕೆ ಸಾಧಾರಣ ವರ್ಷದ ಕಣಿಕಲ್ನಟ್ಟು ಚೀನಾ ತಿಕ್ಕು ಸುಮಾರು ತಿಕ್ಕದಿಲ್ಲ ಅಂದಾಜ ನಂಕೆ ಬಾಜನ ಪಂಗನಗಣೆ ಅಂದಾಜ ಮಾಂಸಾರ್ಯೋ ಸಸ್ಯಾರ್ಯೋ
2: ಎನ್ನ ಸುದ್ದಿ ಪಾತ್ರ ಚೆನ್ನ ಸರಿ ಉಂಟು
1: ಸೋ ನಿನ್ನೋ ಸರ್ ಸುಂದರೇದು ಪುದರಿತ್ರೆ ಪುರ್ಲಿಪ್ಪಣ ಕೇಚು
2: ಇದು ಅವೆಂತು ಅವು ಮೋನೆಗ್ ದೀತಿನತ್ತವ್ ಉಡಾಲ್ಗ ದೀತಿ
1: ಅವು ಬರ್ಲು
0: ದೂರ ಇದೀರು
1: ಸುದೇ ದಾಯರಡಿ ಆ ಊರು ನಮ್ಮ ಕಟ್ಟೋಣದ ಬೇಲೆ ಅವತ್ತು
0: ಕಟ್ಟೋಣದ ಬೇಲೆ
1: ಬಾರಿಮಲ್ಲ ಜಲ್ದ ಅಂಗಡಿ ಅವತ್ತು
0: ಕಟ್ಟೋಣದ ಬೇಲೆ
2: ಅಟ್ಟೊಂದದ ಬೇಲೆ ಅತ್ತೆ ಕಟ್ಟೋಣದ್ರೆ ಕುಂಟು ಮಾರ್ಲು
1: ಕುಂಟುದ ಅಂಗಡಿ ಅವಂದು ಮಾಲಿಗದ ಬಾರಿಮಲ್ಲ ಮನಿಮೇದ ಮತ್ತ ಜೌಳಿ ದೀಪನ
2: ಅಂಗಡಿ ಇಲ್ಲ ಕುಂಟುದಾನೆ
0: ಕುಂಟುದ
1: ಅಂಗಡಿ ಕುಂಟುದ ಕೋಟೆ ಮಣ್ಣದ ಮಾರೆ
2: ಕೋಟೆ ಮಣ್ಣ
0: ಕೋಟೆ ಮಣ್ಣ
2: ಅಂಗಡಿ ಕುಂಟುದ
1: ನಿಕ್ಲ ಮರ್ಲಿಡಿ ನೀವು
0: ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿತ್ತು ಮತ್ತೆ
1: ಸಂಗೀತ ವಿದ್ವಾಂಸರಿ
2: ನನ್ನ ಬಂದ್ರೆ
1: ಬೇರೆ ಇರುವಂತಾನೆ
2: ಸಂಗೀತ ಮುಗಿತ್ತು ಬರ್ತನಿಗೆ ನನ್ನ ಬನ್ಯಾರ ನಿಜ
1: ಒಂದ್ಯ ದಿವಸ ಮುಗಿತ್ತು ಬರ್ತೀನಿ
0: ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಟು ಒಂಜಿ ಸನ್ಮಾನ ಅದು ಬರ್ತೇನೆ ಉತ್ತಮ ಅವು ನೊಕ್ಕು
1: ಬಾಧ್ಯತೆ ಕೆಲವು ವಿಷಯ ಕೆಲವು ಪರಿಸರ ಪರಿಸ್ಥಿತಿಗೆ ನಮ್ಮ ತಿಳಿಯಂತೆ ಬಾಧ್ಯ
0: ಸಂಗೀತನು ಏಪಲಂಡತ್ತ ಅಯ್ಯ ಅನುಭವಿಸವು ಅನುಭವಿಸಾದ ತೆರಿಯರೆ ನಿನ್ನ ಲೆಕ್ಕಂತರ ಮೂಠೆ ಲೆಗಿದಾಣೆ ಗೊತ್ತು
1: ಕಾರ್ಯಗಳ ಗೊತ್ತಾತ ಈ ಬೂಟಿ ಸಂಗೀತ ಕಚೇರಿಗೆ ಓಪನ್
2: ಅಂಚೆ
1: ಕಚೇರಿಗೆ ಅದೇ ಕಡೆ ಹೋದಾತ ಸಂಗೀತ ಕಚೇರಿ
0: ಕಲೆ ಸಂಸ್ಕೃತಿ ಸಂಸ್ಕಾರ ನೆತ್ತ ಬಗ್ಗೆ ಒಂಚೂರು
1: ಸಂಗೀತಗಳು ಮಾತಾಡುತ್ತದೆ ಉತ್ತರಾದಿ ದಕ್ಷಿಣಾದಿ ಅಚ್ಚ ಬೇತೆ ಬೇತೆ ಜಾಲ
0: ಉತ್ತರಾದಿ ದಕ್ಷಿಣಾದಿ ಪೂರ್ವಾದಿ ಪಶ್ಚಿಮಾದಿ
2: ಕಲ್ಯಾಣಿ
0: ಒಂಜಿ ಕಚೇರಿ ಪನೋಡುಂದ ಒಂಜಿ ಸಂಗೀತ ಕಚೇರಿ ಮಲ್ಕೊಡುಂದ ಗರಿಷ್ಠ ಅತ್ತೆ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ 5,000 ಜನ ಅಂಡ್ಲ
1: ಪೂಜಿ ಸಾವಿರ ಜನ ಬೇತಮಾತ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿದು ಖಾಲಿ 300 ಜನ ಕುರಿಗಳು 3 ಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಕೊಡ್ತು 29,000 ಕೊಡುತ್ತಾರಂತೆ
0: ಈರೆಗ ಬತ್ತಲ
2: ಅವು
0: ಅಪಪ್ರಚಾರ ಈ ಸುದತ್ತ ಆಯರಡಿ ಎನ್ನ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ
1: ಎನ್ನ ಸಂಗೀತ ಕಚೇರಿಗೆ ಏತಾಗ್ತದೆ
0: ಎನ್ನ ಸಂಗೀತ ಕಚೇರಿಗೆ ಅವು ಯಾನ್ ಜನ ತೂತು
1: ಕಲೆಕ್ಕೆ
0: ಬಿಲಗಟ್ಟ ಅಪ್ಪು ಜನ
1: ಕಲೆಕ್ಕೆ
0: ಬಿಲಗಟ್ಟೆ ಇರಿದ ಪಣಿಟ್ಟು
1: ಎಂತ ಖರ್ಚಾಪಲ್ಲ ಎನ್ನ ಅಂಗಡಿದ
0: ಎನ್ನಡ ಸರಸ್ವತಿ ಉಳ್ಳಲು ಚಿತುರ್ವೇತಿ ಪಸುರ್ವೇತಿ ವೇತಿ ಗಣಂ ರಸಂ ಪಡೆ
2: ಸಂಗೀತ ಬಲ್ಪುನಗಳಿಗೆ ಆ ನಮ್ಮನೆ
0: ಕೋಪ ಆಗ್ತದೆ
1: ನಮ್ಮ ಈತ ಪಾತ್ಯದ್ದು ದಾದ ಸುಖ
0: ಜ್ಞಾನ ಜ್ಞಾನ ಓಲ್ ಮಾತ ಎಂಚಿನ ಪದವಂತ ಗೊತ್ತು ನನಗೆ ಒಂದು ಬರ್ತು ಬರಗಾಲ ಬರ್ತಿದ್ದೇನೆ ಬರ್ತಾನೆ ಬರೊಂದಿದ್ದಾನೆ
1: ಆರೇದು ಬರಗಾಲ ಬರೀರ ಅರೆಗಾಲ ಇದ್ದೇ ಸಂಪಾದನೆ
2: ಬರಗಾಲ ಬರ
0: ಸಂಗೀತ ಬಣ್ಣನೆ ಬಣ್ಣ
1: ದೀಪ
2: ಬತ್ತೆ ಎಣ್ಣೆ ಇಲ್ಲ ದೀಪ ಬತ್ತ
1: నిన్ను కెప్తాంటే నీ పే సంగీతో
0: నిగలేదు కల్పర సన్ని
1: అక్షర జ్ఞాని
0: అక్షర జ్ఞాని బిజద గెల్లి కళ సంస్కృతి సంస్కార తెలియదు
1: ఏర్నా మరి ఆత్మల్ల విద్వాన్ సేరినట్టు ఏ కాసుదయ పాత్ర ఏర్న మరి
0: తీరు దూర బిదాడు కాసుడు కాసుడు అంటారు కొన్ని ఓడకి చిన్న కాస్తా ఇర్ర పులకు
2: వాడాలి ఓడ మారినట్లు
0: వండి గుడ్ల పండు కానీ కావురు ఖర్చులే
2: నిరక్షర కుక్షిగా
1: మార్లు బలా.

0: నమస్కారం.
1: జనేరు
0: గొత్తండి.
1: అవి ఏరు
0: ఎంకన్నే బుధార్ ఓడదా ఎంకన్ని
1: ఓడదా ఎంకన్ని
0: ఓడదా ఎంకన్ని చాలా ప్రయోజన జన ఎంకల మాట పుట్టినాకనే బోల్పాతుంతో చూడు చాలా ప్రయోజన కొన్ని నరమని అది పుట్టినది కొంత బరవాన్ల పోడు బరవు కలిపి చాలిపోయి ఒకసారి అయితే బీరగాడకు అవి గురుకుళ్ళకులై వందానికి ఎచ్చి వేరే గురుకుళ్ళకులై వందానికి జనం పిదాయి పడి కల్పన గురుకుల నకలి అంద వంజి దినాలు ఎత్తి బండేరి గురుకులు వంజి గురుకులు బండేరి ఆరు బండేరి ఎన్నడ ఎన్న ఎంకన్న తప్పుదారి ఎండ బండేరి ఎంకన్న ఈగె మాడిద్రి ఆగ్లిక్కిల్ల కలిబేకు ఎంకన్న బండి కలిబేకు బండి గురుకు
1: కలిబేకు
0: ఎంక పక బేజారా పాపం మీరు ఇళ్లలో లాగేలు మీ ఉండడు మనదే నుంచి కుప్పిడు కలిపతం పోయే

పత్తయ్యో యువకులు నిలిచారు చెప్పుడు ఆ తాత నాలుగు ఇదొంది అయ్యోతుంజన బాలే మెల్ల తటొందు ఆడిగె సెరంగు పొద్యాలుగే పొద్యాదు మెల్ల మిర పేరు కోరియర సురుమల తలిగే బాలే జుంబేర సురుమల తండ్రి బాలే జుమ్మోని దిత్తిలో కొని అలాగ ఆడిగే కన్ను కూరుండిగే ఆడిగా అల్లజెత్తలిగే బాలే బుడు పూజి బుక్కల బాలే పేరు పరుంది ఇత్తడిగే మళ్ళీ దాదన ఉంజినమ్మనాడు కడగి జెత్తనాలు పుడేర సురుమల తలిగే బాలే దానల బుడిజి బాలే పేరు ఇతొందే ఉండు మళ్ళీ జీవ సంకట సురువాడు.

0: పేరు కొరందుళ్ళాలు బాలే అగ్గిని ఎన్ని పుడిపోయి తుచ్చొందుండు మళ్ళీ పోయినా అప్పుడు ఇప్పుడు పురెళ్ళేరు పురేయడంలో బాలేపుడు పిల్లకి వచ్చింది బాలి గట్టి అల్లెని పతొందుడు ఉరబుడు మగందు వండ కేనుజి ఇంక మేనాపుజ దయగించ మరపుకుంద వండదు వండంలా బాలే కేనునేజ్జి అవు అల్లిని గాట్టి పతొందు మీరేను నిమ్మందే ఉప్పుడిగే పేరు నన్నల ఏతుండు పేరు పేరు పోదు పేరు పోదు అక్కడికి నెత్తేరులా ఊపిరా సురు మనతుండిగి మళ్ళీకి మరక సంకటాడు నన్న బతుకుంజింది అనుకున్న స్థితి ఆండు గడికి దానే అండి పండ బాలే కొంచెం మృత్యు స్వరూపాదు వాళ్ళ జూనే జుమ్ముది లెక్క ఆడిగి మలంకనే మగ్గురి అలిగే పూతని యశోదేవత ధూపాలు అవస్థయించిన నెత్తెరద ఓకులి కృష్ణే కిలకిలా పడితే తెలితోందులే పూర్త జనప్రభుర సేరిగే మత గొత్తాండు ఇది వరకు అల్పల్ప మాత జోకులు మాత సహిత్ర మాత శుద్ధి వరుందుండు మాత ఎల్ల తరే తరే హాకొంది బరు తప్పునగా పరిస్థితి మళ్ళీ తినాలి మళ్ళుతున్నాగా కొంచెం మళ్ళీ రక్కసి బండగా భారీ పొరులు తప్పుడు అన్న లెక్కలు తోజంది తలు అండ్ అయితే అలా నిజ స్వరూప తోజిండు మళ్ళీ రక్కసి అల్ప చావడి బురదలు జనకులకి ఆచరులాండిగే వంతే కుసిలాండిగే పోయాల తాను
1: మూర్.

మీరే పేరు మర్పించిన జోకులు ఉందంతే మళ్ళీ అదా వనసు మర్పించిన స్థితికి బత్తేరు వనసు బుడుదు బుక్క అవునంద గోకులత్త అల్పపూర గోపాలకెరే ఉల్లాయిని ఇల్లు పేరుద కుదుపెత్తలు బెంజనద కరమంత అక్కడి దిత్తేరు అవికి మంత కై మాడతల తినేర సురు మళ్ళా ఇంచా ఒంజాత లూటి సురు అండి జోకులన కృష్ణెల బలరామెల ఒట్టిగా బలతీరు రోహిణిన మగేల ఈ దేవకిన యశోదిన మగేల అక్కలే ఎప్పుడు ఉంజే అన్నే మిగ్గే అయితే ఒట్టుకు సమాన వయసుల బెతబెతే జోకులు మంతా సేరుదు ఇడి నందగోకులుడు ఈ జోకులన లూటి సురు అండు ఇల్లు పొగ్గేరు గోపికా స్త్రీయర మంత ఓలోలో ఏమైన మంత దీతారు ఆమెను మంత దెత్తుదు అక్కడ ఇజ్జాం చెప్పనగా ఉంటే హాళ్ళు మలపడంలో ఒక తిని పడిలా పరపడిలా ఇంచనే జోకులు జోకులు ఆటికెట్టు గొబ్బొంది తిరిగే అక్కడ లూటి ఊరేడి పరడు నిత్తుడు.